0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకం
0: గారే గారే
1: సూర కిందర ఇన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలే ఎక్క చతుర నార అమ్మ పక్కన కరక గదే